0: గారే గారే
1: ఏ గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ట
0: గారే గారే
1: ఏ సూర కి దరది ఏ సూర ఎన్నాయా అది ఏ ఏ కచతుర నార